0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణ సాయిరామ్ గానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీపేరి సుబ్బారావు, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి వాచామ గోచరుండని, అఠాణా రాగంలో మైసూర్ సదాశివరావు రచన ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shrimati Aruna Sairam. She is accompanied on violin by Shri Peri Subbarao and on mridangam by Dr. Yella Venkateshwar Rao. Shrimati Aruna Sairam begins her vocal recital with a composition of Mysore Sadashivarao in rag Athana, Vachama Gocharundani, set to Aditaal.

0: ఇప్పుడు వినండి కాంభోజి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఏలరా శ్రీకృష్ణ రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఏలరా శ్రీకృష్ణ, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ కాంభోజి సెట్ టు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి క్షేత్రయ్య పదం పై యదపై మీద జేరి నాదనామ క్రియ రాగం త్రిస్ర జాతి త్రిపుట తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ పదం ఆఫ్ క్షేత్రయ్య ఇన్ రాగ్ నాదనామ క్రియ పై యదపై మీద జేరి సెట్ టు త్రిస్ర జాతి త్రిపుట తాళం.

0: ఇప్పుడు వినండి శ్రీ వేణుగోపాల కురంజి రాగంలో ముత్తుస్వామి దీక్షితర కృతి మిశ్రజాతి చెంపతాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ కురంజి. శ్రీ వేణుగోపాల సెట్ టు మిశ్రజాతి ఝంపితాల్ కంపోజ్డ్ బై ముత్తుస్వామి దీక్షితర్.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణ సాయిరామ్ గానం వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీపేరు సుబ్బారావు, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్పై నిరంతరం మీకందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి అరుణ సాయిరామ్. షీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పేరు సుబ్బారావు అండ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణ సాయిరామ్ గానం చేసిన జావళీలు పదాలు వింటారు. వాటి సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండు సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో వినండి ఇప్పుడు కువలయాక్షిరావు. గౌళి పంతు రాగంలో క్షేత్రీయ పదం మిశ్రచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ రెండిషన్ ఆఫ్ పదమ్స్ అండ్ జావళీస్ బై శ్రీమతి అరుణ సాయిరామ్. She's accompanied on violin by Shri Kokkunda Subramanya Sharma, on mridangam by Dr. Yella Venkateshwar Rao, and on ghatam by Shri Nemani Somayajulu. Listen to Kuvalayakshiro, a padam of Kshetraya in rag Gauli Pantu, set to Mishra Chaputal.

0: ఇప్పుడు వినండి సురటి రాగంలో క్షేత్రయ్య పదం కొంటెగాడు త్రిశ్ర జాతి త్రిపుట తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ పదం ఆఫ్ క్షేత్రయ్య ఇన్ రాగ్ సురటి కొంటెగాడు సెట్ టు త్రిశ్ర జాతి త్రిపుట తాళం.

0: ఇప్పుడు పూర్వీ కళ్యాణి రాగంలో జావళి నీ మాటలేమాయనురా ఆదితాళం.
1: లిసన్ టు నీ మాటలేమాయనురా ఎ జావళి ఇన్ రాగ్ పూర్వీ కళ్యాణి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మాంజరాగంలో జావళి సామి రాడా ఎనే ఆదితాళం త్రిశ్రగతి.
1: శ్రీమతి అరుణా సాయిరామ్ కంక్లూడ్స్ హర్ రెండిషన్ విత్ అ జావళి ఇన్ రాగ్ మాంజి సామి రాడా ఎనే సెట్ టు ఆదితాళ్ త్రిశ్రగతి.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి అరుణా సాయిరామ్ గానం చేసిన పదాలు జావళీలు విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ రెండిషన్ ఆఫ్ పద్మస్ అండ్ జావళీస్ బై శ్రీమతి అరుణా సాయిరామ్. షి వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ, ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, అండ్ ఆన్ ఘటం బై శ్రీ నేమాని సోమయాజులు. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you are going to listen to vocal recital by Sri Chavali Krishnamurthy, supported on violin by Sri Komanduri Seshadri and on Rudangam by Sri Jonalagadda Simhachala Sastri.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ చావలి కృష్ణమూర్తి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ కోమాండూరి శేషాద్రి వయోలిన్, శ్రీ జొన్నలగడ్డ సింహాచల శాస్త్రి మృదంగం.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజస్వామి కీర్తన వినతాసుత వాహన ఇన్ రాగ్ జయంత సేన సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా వినతాసుత వాహన జయంత సేన రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: You have enjoyed a Tyagaraja Swami Kirtana, Ma Janaki Chettapattaga, Indra Kamboji said to Adithal.
1: Ma Janaki Chettapattaga, Kamboji Ragam Adithanalo, Tyagaraja Swami Vari Kirtana Mirintavarku Vinnaru.
0: Now you'll be listening to Amuthaswami Dikshitulu Kirtana, Sri Dumdurge, Indra Sri Ranjani said to Khandajati Ekatal.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీదుం దుర్గే శ్రీరంజని రాగం ఖండజాతి ఏకతాళంలో ముత్తుస్వామి దీక్షితుల కీర్తన వింటారు.

0: రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు చావల కృష్ణమూర్తి గారి గానం విన్నారు వాద్య సహకారం శ్రీ కొమాండూరి శేషాద్రి వయోలిన్ శ్రీ జొన్నలగడ్డ సింహాచల శాస్త్రి మృదంగం రాగం ఛానల్లో మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సి చిట్టిబాబు వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె వీరభద్రరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి శోభిల్లు సప్తస్వర జగన్మోహిని రాగం రూపక తాళం త్యాగరాజస్వామి కృతి.
2: Listen to a Carnatic classical veena recital by Shri C. Chittibabu. He is accompanied on Murdangam by Shri K. Veerabhadra Rao and on Ghatam by Shri Nemani Somayajulu. Shri Chittibabu begins his veena recital with a composition of Saint Tyagaraja in Rag Jagan Mohini, Shobhillu Saptaswara, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి హంసనాదం రాగంలో త్యాగరాజస్వామి కృతి బంటురీతి కొలువియ్యవయ్య రామ ఆది తాళం.
1: లిసన్ టు బంటురీతి కొలువియ్యవయ్య రామ, ఎ కంపోజిషన్ ఇన్ రాగ హంసనాదం, సెట్ టు ఆది తాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: పరాకేల సరస్వతి తిరుపతి నారాయణ స్వామి రచన నాటకురంజి రాగం రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ తిరుపతి నారాయణ స్వామి పరాకేల సరస్వతి ఇన్ రాగ్ నాటకురంజి సెట్ టు రూపక తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ సి చిట్టిబాబు వీణావాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె వీరభద్రరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో చివరగా వినండి సువర్ణాంగి రాగంలో పల్లవి మిశ్ర చాపుతాళం.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical veena recital by Shri C. Chittibabu. He is accompanied on Murdangam by Shri K. Veerabhadra Rao and on Ghatam by Shri Nemani Somayajalu. Shri Chittibabu concludes his veena recital with a Pallavi in Rag Suvarnangi set to Mishra Chaputal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సి చిట్టిబాబు వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె వీరభద్రరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical Veena recital by Shri C. Chittibabu. He was accompanied on Murdangam by Shri K. Veerabhadra Rao and on Ghatam by Shri Nemani Somayajulu. This program was contributed by Akashvani Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.